0: 3ZZZ 92.3 FM.
1: 92.3 FM 3ZZZ భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.
2: తాగితే సంతకం పెట్టగలరు, తాగనివ్వరు. సంతకం పెడితే తాగగలరు, పెట్టనివ్వరు.

ఏం రా గుల్ఫామ్, ఏం గురాయిని చూస్తున్నావు? భయపెట్నిగా నారాజనావు. ఓహో, చాలా మందిని చూసినాంలే బిడ్డ. ఏం మునిమాణిక్యం చూసినావా? మన గురాయిని చూస్తుండే బిడ్డ, మన లెక్క తెలియదు. ఆహా, వినాలి వీరములు మాట చెప్తే వినాలి. అబనా సుబనా కొట్ట.

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా.
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
0: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు